0: శరీరాణి విహాయ జీర్ణాని
1: అన్యాని సంయాతి నవాని దేహి
0: అన్యాని సంయాతి నవాని దేహి
1: నైనం ఛిందంతి శస్త్రాణి
0: నైనం ఛిందంతి శస్త్రాణి.

బదుకు జటకా బండి, బదుకు జటకా బండి, విధి ఆదర సాహేబా. బదుకు జటకా బండి, విధి అదర సాహేబా. కుదురని అవను పేదంతె పయణిగను, కుదురని అవను పేదంతె పయణిగను. మధువె గోమసణకో హోగెంద కడెగోడు పద